0: within the ruling party. Take a listen to all the reactions that are coming in on this story.
1: హైకమాండ్ కు నన్ను తొలగించే ఉద్దేశం లేదు, అది 100% నాకు తెలుసు. కానీ మన ఇక్కడ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మీరు తొలగిస్తారా లేకపోతే నన్ను వెళ్ళిపోమ్మంటారా అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం చేసి నన్ను బర్తరఫ్ చేపించేటువంటి కార్యక్రమం చేశారు. నా ఇప్పుడు ఈరోజు నా మీద జరుగుతున్న కుట్ర కానీ మా ఓఎస్డీ మీద జరుగుతున్నటువంటి కుట్ర కానీ వీటన్నిటి వెనకాల కూడా వేమ నరేందర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండల రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, ఇంకా వాళ్లతో పాటు కొందరు అందరూ కలిసి
2: కాంగ్రెస్ పార్టీ, దో ఇట్ దే కాల్ దెమ్సెల్ఫ్ కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఏ కొలేషన్ గవర్నమెంట్, కాంగ్రెస్ కొలేషన్ గవర్నమెంట్, ఏ కొలేషన్ విత్ ఇన్ ది కాంగ్రెస్. సో దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ దట్ ఈస్ ఆల్సో నో ఎక్స్పోజ్డ్. సమ్ యు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కొండ సురేఖ, సమ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీఎం. సో ఇట్ ఈస్ షోయింగ్ క్రాక్స్ ఇన్ ది రూలింగ్ పార్టీ, విచ్ ఈస్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ ది స్టేట్.
0: In other news, Yasin Malik, the jailed JKLF chief, has now filed an affidavit in the 1990s Sarla Bhatt murder case. Now, in this 25-page affidavit filed before a special court in Srinagar, Malik has denied any role in the killing of Kashmiri Pandit nurse Sarla Bhatt. But at the same time, Malik has said that he will no longer contest the trial and is willing to face the death penalty. He further claims that he had no involvement in Sarla Bhatt's killing and that he only learnt about her murder months after it took place. Well, giving you a lowdown of what this case is all about, the case dates back to April 1990 when Sarla Bhatt, a staff nurse at SKIMS in Srinagar, was abducted and later found dead. Meanwhile, a Kashmiri Pandit victim has accused Malik of destroying her family, saying that her mother was forced to live as a widow because of him. The victim has also questioned whether Malik ever felt the pain and that her mother endured.
3: 19 अप्रैल 1990 को सरला भट्ट का की हत्या हुई है. ये उस टाइम कहता है कि मैं जूझ रहा था जी, मैं खुद जूझ रहा था जिंदगी मौत से, और मुझे फरवरी 1991 में पता चला है कि ऐसे सरला भट्ट का हुआ है. मतलब 8 महीने के बाद इसको पता चला है, जबकि साजिश इन्हीं के द्वारा की गई, इसने किया है, इसने करवाया है. कुछ तो है जो सच्चाई सामने एजेंसी से लाई है, सबके सामने है. अभी ये एफिडेविट दे रहा है, इसको उस कानून के तहत फांसी होनी चाहिए जो इसने जुर्म किया है. और इसने स्क्वाडल लीडर खन्ना की हत्या की है अलॉन्ग विथ 3 एयरफोर्स पर्सनल, इसको उसकी सजाए मौत होनी चाहिए और मैं उस दिन का इंतजार कर रही हूँ.
4: Being a direct victim of terrorism in Kashmir, it gives me immense pleasure to know that Yasin Malik's sins have cashed up with him and he's going to pay for his sins. Now, he wants to divorce his wife so that she's saved from the life of a widow. Yasin Malik, what about those families who became widows because of your actions? My mother and so many other families who have lived the life of a widow from the past so many years just because of you. Now it is time for you to pay back karma is catching you. So when it is your turn, you have started pleading and you have started crying. But have you ever experienced or felt the pain of these people who have lived a miserable life?
0: Meanwhile, Maharashtra's food safety regulator is now widening the net from what is being advertised to what is actually being sold and consumed. FDA Commissioner Tukaram Munde says notices have been issued to 3 stars, and that is over pan masala ads, with 2 already responding. The department is examining all those replies, but there's also another part of this huge crackdown that could have a more direct impact on the consumers. Maharashtra FDA is also now moving towards an annual festival-linked inspection calendar rather than mounting separate inspection drives each time a major festival approaches. And that matters because festival periods also mean a predictable surge in demand for sweets, milk products, edible oils and also various other foods, and therefore a predictable opportunity for adulteration as well.